నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోత అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, భాద్రపద మాసం, బహుళపక్షం, చవితి, సెప్టెంబర్ నెల 30వ తేదీ, ఈరోజు బుధవారం.

కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, స్నేహితులు దూరమైతే మళ్ళీ కలుసుకోవచ్చు, కానీ ఒకసారి పోయిన సమయం మాత్రం తిరిగి రాదు. ఈరోజు వృధా చేసిన ఒక గంట రేపటి విజయాన్ని దూరం చేస్తుంది. కష్టపడే సమయాన్ని వదిలేసి అలసత్వంతోనూ కాలక్షేపంతోనూ వదిలేస్తే కలలు కలలుగానే మిగిలిపోతాయి. అందుకే సమయాన్ని గౌరవించు, అది నీ భవిష్యత్తుని నిర్మిస్తుంది. సమయాన్ని వృధా చేసుకునేవాడు విజయాన్ని దూరం చేసుకుంటాడు.

నేటి వనిత వాణి మహిళల కార్యక్రమంలో భాగంగా నేడు మహిళల కోసం జుట్టు సంరక్షణ గురించి సలహాలను తీసుకుంటూ సినిమా పాటలను వింటారు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి భారత్ సీమ రేపు ఉదయం 8 గంటలకు లిటిల్ అండమాన్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి సెంటినర్ రేపు ఉదయం 7 గంటలకు కార్నికోబార్కై లిటిల్ అండమాన్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కార్నికోబార్లో బయలుదేరి లిటిల్ అండమాన్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కి స్వరాజ్దీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 6:15కు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి సాయంత్రానికి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు మధ్యాహ్నం 2:30కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:30కు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి వండూర్ రేపు సాయంత్రం 5 గంటలకు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి నేటి విశేషం. నేడు అంతర్జాతీయ భాష అనువాద దినోత్సవం, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక భాషలోని భావాలు మరో భాషకు చెందడం, ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయడమే అనువాదకుల లక్ష్యం. సమాచార వ్యాప్తికి వారు చేసే కృషికి ఫలితమే అంతర్జాతీయ అనువాద దినోత్సవం. ఆధునిక కాలంలో సమాచార మార్పిడి ఎక్కువైంది. దీంతో ఎన్నో అనువాదకులు భాషకు మధ్య వారధిలా పనిచేస్తున్నారు. వారందరి సేవల్ని గుర్తిస్తూ అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతిపాదించారు. బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్కు అంకితమిచ్చారు ఈ దినోత్సవాన్ని. ప్రపంచ దేశాల మధ్య వారధిలా పనిచేసే అనువాద ప్రక్రియకు ఏడాదిలో ఓ రోజును కేటాయించాలని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్లేటర్ అనే ఒక సంస్థ 1953లో ప్రతిపాదించింది. ప్రపంచ అనువాదకుల పితామహుడిగా పిలుస్తారు సెయింట్ జెరోమ్ని. ఈయన ఇటలీకి చెందిన ప్రీస్ట్. గ్రీకు భాషలో ఉన్న బైబిల్ను లాటిన్ భాషలోకి అనువాదం చేశారు. ఈయన సెప్టెంబర్ 30న క్రీస్తుపూర్వం 420లో బెత్లహెమ్ నగరానికి సమీపంలో మరణించారు. ఆయన జన్మించిన తేదీ ఎవరికి తెలియదు. అందుకే ఆయన చనిపోయిన రోజునే అతని గౌరవార్థం అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రకటించారు.

నేటి వనితవాణి మహిళల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మహిళలకు జుట్టు సంరక్షణ గురించి చిట్కాలను ఇంకా హెయిర్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో జుట్టు గురించి ప్రతి ఒక్కరికి ఒక సమస్యలా మారిపోయింది. అదే జుట్టు రాలడం, జుట్టు పెరగడం లేదని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది జుట్టు పెరగడానికి చాలా పదార్థాలు వాడుతూ ఉంటారు. ఇవన్నీ మార్కెట్లో దొరికే సాధారణ ప్రొడక్ట్స్ అయి ఉంటాయి. ఇవి త్వరగా ఫలితాన్ని చూపించినప్పటికీ అది మళ్ళీ మామూలు స్థితికే చేరుతుంది. అలా కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు ఇంట్లోని కొన్ని పదార్థాల సహాయంతో సహజ సిద్ధంగా హెయిర్ ప్యాక్స్ని తయారు చేసుకోవచ్చు. దీనివల్ల జుట్టు లోపల నుండి ఒత్తుగా దృఢంగా మారుతుంది. హార్మోనల్ మార్పిడి, సరిలేని జాగ్రత్తలు, కాలుష్యం, ఒత్తిడి కారణాల వల్ల చాలామందికి జుట్టు రాలుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంట్లోని పదార్థాలతో తయారు చేసిన ప్యాక్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుని సహజంగా పెంచుతాయి. అందులో ముందుగా మనం తెలుసుకుందాం అలోవెరా జెల్. మన చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటాం. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలోవెరా జెల్లోని మాయిశ్చరైజింగ్ గుణాలు జుట్టుని బలంగా చేసి చిట్లు పోకుండా చేస్తుంది. ఇంకా స్కాల్ప్ని బలంగా మారుస్తుంది. దీనికోసం అలోవెరా కొమ్మని తీసుకొని మధ్యలో ఉన్న జెల్ని తీసుకొని మంచిగా గుజ్జుగా తయారు చేసుకోవాలి. దీనిని స్కాల్ప్కి జుట్టుకి బాగా పట్టించి 30 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల జుట్టు కుదుళ్ళు హైడ్రేట్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్కాల్ప్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది, ఇంకా ఒత్తుగా పెరుగుతుంది. దీనిని రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిని రాసిన తర్వాత షాంపూ వాడకుండా కేవలం నీటితోనే శుభ్రంగా కడిగేయాలి. అప్పుడు అది దాని ఫలితం జుట్టుకు దక్కుతుంది.

ఇంకా గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది, జుట్టుకు కూడా అంతే మంచిది. దీనిని వాడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గ్రీన్ టీని జుట్టు స్కాల్ప్కి రాసి మసాజ్ చేయాలి, 15 నిమిషాల పాటు ఉంచి తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇంకా జుట్టు దృఢంగా పెరుగుతుంది కూడా. అలాగే ఉసిరి కరివేపాకు నూనె, ఇది కూడా జుట్టు రాలకుండా బాగా సహాయపడుతుంది. ఉసిరి కరివేపాకులతో నూనెను తయారు చేయడం కోసం మీకు నచ్చిన నూనె 100 గ్రాములు తీసుకుని అందులో 1 రెమ్మ కరివేపాకు, 2 ఉసిరికాయ ముక్కలు వేసి మంటను తక్కువలో ఉంచి స్టవ్పై మరిగించాలి. కొంత సమయం తర్వాత నూనె రంగు మారుతుంది, దీనిని స్కాల్ప్కి రాయాలి. దీనివల్ల ఉసిరిలోని విటమిన్ సి జుట్టును పొడుగ్గా ఇంకా మెరిసేలా మారుస్తుంది. వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక పాటను విందాం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి గానం శ్రేయా ఘోషాల్.

మీరు ఇప్పుడు వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన కొన్ని చిట్కాలను తెలుసుకుంటున్నారు కదా. అలాగే కార్యక్రమంలో భాగంగా మరికొన్ని విషయాలను విందాం. బియ్యం నీటిలో కూడా ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు బలంగా మార్చే గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఫ్రీజీగా ఉండే జుట్టు కూడా సరిగ్గా మారుతుంది. దీనిని రాయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ స్ట్రాంగ్గా మారుతాయి. నేచురల్ కండిషనర్గా పనిచేస్తుంది ఈ ప్యాక్. దీనివల్ల చుండ్రు కారణంగా జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే మందారం, కొబ్బరి పాలు మాస్క్ కూడా ఇది మరో మంచి పరిష్కారమనే చెప్పాలి. దీనిని రాయడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా ఇన్ఫ్లమేషన్, చుండ్రులు కూడా తగ్గుతాయి. స్కాల్ప్ కూడా మాయిశ్చరైజింగ్గా మారుతుంది. కొబ్బరి పాలల్లో మంచి మందార పూలని మెత్తగా చేసి అందులో కలిపి తలకి రాయాలి. లేదంటే మందార పూల పొడిని కూడా తీసుకోవచ్చు. రాసిన తర్వాత 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడిగేయాలి. దీని ద్వారా జుట్టు మృదువుగా అందంగా మెరిసేలా తయారవుతుంది.

ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి రోజులో ఒక పూటైనా అన్నం తీసుకోవాలి. అలాగే ఆయా కాలాల్లో లభించే పళ్ళు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా జుట్టు ఆరోగ్యంగా కావుట మెరుగుపడుతుంది. ముఖ్యంగా మామిడి ఉసిరి పళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలను కుదులుగా దృఢంగా చేయడంలో పాటు జుట్టు రాళ్ళదాన్ని అరికడతాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఆలివ్ గింజల్లో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సుగుణాలు ఎన్నో దాగున్నాయి. ముఖ్యంగా అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు ఎక్కువగా పుష్కలంగా లభించే ఆలివ్ గింజల్ని రోజువారీ వంటకాల్లో చేర్చుకోవడం, వీటిని లడ్డు, ఖీర్ వంటి తయారు చేసుకుని తినడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. వనితావాణి మహిళల కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.

వ్యక్తిగత కెరీర్ బాధ్యతల్లో పడిపోయి చాలామంది తన ఆరోగ్యాన్ని అందాన్ని పట్టించుకోరు. జుట్టు సంరక్షణ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం, నిర్జీవంగా మారిపోవడం వంటి సమస్యలను తొలగిపోతాయి. వీటన్నిటినీ మనం తీసుకునే ఆహారంతో కూడా మార్చుకోవచ్చు. ముఖ్యంగా రోజువారీ మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఫిట్నెస్తో పాటు డైటింగ్ కూడా అంటూ కొందరు నోరు కొట్టేసుకుంటారు. కొందరు ఇందులో భాగంగానే అన్నాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇది సరికాదు, ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు, అత్యవసర విటమిన్లు

మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందజేస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కట్టకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిమిగల వీడియోను రూపొందించి మీ దీవుల కథను ప్రపంచానికి తెలియజెప్పటమే. అంతేకాదు, గెలుచుకోవడానికి అందమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్ను నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. ఈ వీడియోను సమర్పించుటకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 30వ తారీఖు. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి, లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.

0: Presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast, or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality, and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level, and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
1: విరామం తర్వాత శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలందరికీ ఒక సూచన, ఆకాశవాణి శ్రీ విజయపురం బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ ఎంపవర్మెంట్తో టెస్ట్ను నిర్వహించనుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రత, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అభ్యర్థులకు అవసరమైన అర్హతలు. 31st 2026 నాటికి 44 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. అర్హత కలిగి ఉన్న వారు శ్రీ విజయపురం పురపాలక సంఘం పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను శ్రీ విజయపురం ఆకాశవాణి డ్యూటీ రూమ్ నుండి పొందవచ్చు. సరిగా పూరించిన దరఖాస్తును ఆకాశవాణి శ్రీ విజయపురం వారికి సమర్పించాలి. పూరించిన దరఖాస్తును స్వీకరించే చివరి తేదీ 5th అక్టోబర్. బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్గా ఎంపిక కావడం భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగానికి ఎలాంటి హక్కును కల్పించదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రాన్ని సంప్రదించవచ్చు. సూచన సమాప్తం. వడతామణి మహిళల కార్యక్రమంలో ఆఖరిగా నేను నాను చిత్రం నుంచి ఒక పాటను విందాం.

మీరింతవరకు వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను సినిమా పాటలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.